0: ये आकाशवाणी का श्री विजयपुरम केंद्र है। दोपहर के 12 बजे हैं। श्रोताओं, अब सुनिए तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్ పై ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం నుంచి నేటి ప్రసారం ప్రారంభం.

ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారాన్ని ప్రియమైన శ్రోతలకు నమస్కారాలతో మీ ముందుకు తెస్తున్నవారు మేడసాని శ్రీనివాసులు.

శ్రీ పరాభవ నామ సంవత్సరం శ్రావణమాసం శుక్లపక్షం షష్ఠి ఆగస్టు నెల 18వ తేదీ ఈరోజు మంగళవారం.

నేటి కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ కార్యక్రమంలో కొన్ని ఆరోగ్య సూత్రాలు, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు వినవచ్చు.

కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి ఒక వేమన సూక్తి. ఆలి వంకవారు ఆత్మబంధువులైరి, తల్లి వంకవారు తగినపాటి, తండ్రి వంకవారు దాయాది వర్గము విశ్వధాభిరామ వినురవేమ. ఇంటికి ఇల్లాలే మంత్రిని, చుట్టాలొచ్చినా బంధువులొచ్చినా మొదట పలకరించాల్సింది, ఆదరించాల్సింది ఆ ఇంటి ఇల్లాలే. ఆలివంకవారు ఆత్మబంధువులైరి అని, ఆలివంకవారు అంటే గృహస్థుని ఆలివంకవారు. ఇల్లాలికి అన్న కానీ, తమ్ముడు కానీ, అక్క భర్త కానీ, చెల్లెలు భర్త కానీ ఆలివంకవారు అనిపించుకుంటారు. వీరు ఇంటికొచ్చినప్పుడు ఇల్లాలు సగౌరవంగా ఆహ్వానించి మర్యాద చేసి భోజనం చేయించే పోనివ్వదు. తనకు కావలసిన వారు కనుక భర్తకు కూడా వారి మీద ప్రేమ కల్పిస్తుంది. ఇది ప్రతి ఇల్లాలు తన వంకవారు దగ్గర కావడానికి చేసే ప్రయత్నమే. తల్లి వంకవారు తగినపాటి, గృహస్థునికి తల్లి, అన్న, తల్లి, తమ్ముడు వీరు ఆలి వంకవారు అవుతారు, అంటే తల్లి వంకవారని. వీరు గృహస్థుడు లేనప్పుడు ఇంటికొచ్చి అమ్మ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు అని ప్రశ్నిస్తే ఆ ఇల్లాలు వారితో అంటీ అంటనట్లు మాట్లాడుతుంది. ప్రేమ మాట దేవుడెరుగు, వాళ్ళెప్పుడు వెళ్ళిపోతారా అనే ఉద్దేశంతోనే సాధ్యమైనంత వరకు ఏదో చెప్పేసి పంపించేస్తుంది. ఈ భయం ఇల్లాలకి ఎందుకంటే భర్త వాళ్ళ మీద అభిమానం పెంచుకుంటే తనకు సంబంధించిన వాళ్లకు ఆదరణ తగ్గిపోతుందని, అందువల్ల తల్లి వంకవారు తగినపాటి అయిపోతారు. తండ్రి వంకవారు దాయాది వర్గము గృహస్థునికి చిన్నాన పెదనాన, అదేవిధంగా అన్నదంపుల వంకవారు అవుతారు. అంటే వీళ్ళు ఎప్పుడు ఇంటికొచ్చినా ఆ ఇల్లాలు అసలు పలకరించకపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరు పూర్తిగా దాయాదులు, బావమర్దులు, బతుకు కోరుతారు, అన్నదమ్ములు అంతం కోరుతారు అనే సామెత దాయాదులతో బంధం, తగువులకు మూలం అనే సామెతి మాటిమాటికి గుర్తుకు తెచ్చుకొని వీలైనంతవరకు వాళ్ళని ఇంట్లోకి కూడా రానివ్వకుండానే బయటనే కూర్చోబెట్టి మాట్లాడి పంపిస్తుంది ఆ ఇల్లాలు. కాబట్టి ఇలా గృహస్థునికి ఎన్ని రకాల అనుబంధాలుంటాయో, ఆ అనుబంధాల్లో ఉన్న వ్యత్యాసమేమిటో ఈ పద్యంలో పూసగుచ్చినట్లు వివరించాడు వేమన. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యార్థం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అంతర్దీపబోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి స్టైటైలాండ్ రేపు ఉదయం 6 గంటలకు రంగత్కై స్వరాజ్ దీపం లాంగల్లెన మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 6:15 సహీద్ ద్వీపానికై వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 6:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి బొంబుక రేపు ఉదయం 6:15 స్వరాజ్ ద్వీపానికై బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రంగాచాన్ రేపు ఉదయం 7 గంటలకు రంగత్కై సహీద్ ద్వీపం, స్వరాజ్ ద్వీపం, స్టేట్ ఐలాండ్, కదంతల, లాంగలండ్ మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు రంగత్లో బయలుదేరి వెళ్ళిన రంగంలోనే తిరిగి శ్రీ విజయపురంకి చేరుకుంటుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 11 గంటలకు సహీద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది.

అక్కడ నుంచి మధ్యాహ్నం 1 గంటకు స్వరాజ్ ద్వీపానికి చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. యమ్యు భారాటాంగ్ రేపు ఉదయం 11:30 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2:00 సహిద్ ద్వీపానికి వస్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3:30 సహిద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. యమ్వి బొంబుక రేపు మధ్యాహ్నం 2:30 సహిద్ ద్వీపానికై బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు సాయంకాలం 4:30 సహిద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. యమ్వి జాలీబాయ్ రేపు సాయంకాలం 5:00 స్వరాజ్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. యమ్వి రంగత్ రేపు ఉదయం 7:00 మాయాబందర్ మీదుగా డిగ్లీపూర్కై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7:00 డిగ్లీపూర్లో బయలుదేరి మాయాబందర్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు. ఇప్పుడు వినండి వాతావరణ సూచన. మన అండమాన్ నికోబార్ దీవుల్లో రాగల 48 గంటల్లో కొన్ని చోట్ల విస్తారంగా మరికొన్ని చోట్ల జల్లులు పడేతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీవుల్లోని మత్స్యకారులకు సూచించడం ఏమనగా, సముద్రంలో అలల తాకిడి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి. వీటితో అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లే ముందు వాతావరణ సూచన విభాగాలు తెలుసుకోవాల్సిందిగా కోరడమైనది. మీరింతవరకు వాతావరణ సూచన విన్నారు. ఇప్పుడు వినండి ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని ఆరోగ్య సూత్రాలు మీరిప్పుడు వినబోతున్నారు. పురుషులకు విటమిన్ తగ్గడం వలన తీవ్రమైన అలసట, బలహీనత, ఎముకల బలహీనపడటం, లైంగిక ఆరోగ్యం దెబ్బతినడం, రోగనిరోధక శక్తి తగ్గడం మరియు జ్ఞాపక శక్తి మందగించడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ డి లోపం వలన ఎముకలు, కండరాలు బలహీనపడతాయి. మానసిక ఆందోళన, డిప్రెషన్, శక్తి లేకపోవటం మరియు రోగనిరోధక శక్తి తగ్గడం వంటివి జరుగుతుంటాయి. కాబట్టి శరీరాన్ని రక్షించుకోవటానికి ముఖ్యంగా విటమిన్ బి లోపం వలన విపరీతమైన అలసట, చేతులు కాళ్ళల్లో తిమ్మిరి లేదా మంట, నరాల బలహీనత మరియు జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలు ఎన్నో తలెత్తుతుంటాయి. విటమిన్ సి లోపం వలన రోగనిరోధక శక్తి తగ్గి త్వరగా జబ్బు పడటం, చిగుళ్ళ నుండి రక్తం కారడం మరియు గాయాలు త్వరగా నయం కాకపోవడం వంటివి జరుగుతుంటాయి. విటమిన్ ఏ వలన ఈ లోపం వలన కంటిచూపు మందగించడం, రేచీకటి, చర్మం పొడి బారటం మరియు ఇన్ఫెక్షన్లు రావటం జరుగుతుంది. విటమిన్ ఈ వలన కండరాల బలహీనత మరియు పురుషులలో వీర్య నాణ్యత తగ్గి వంధత్వం సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. తీసుకోవలసిన జాగ్రత్తలు తాజా కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలు, మాంసాహారము మరియు డ్రై ఫ్రూట్స్ ఉండే సమతుల్యమైన ఆహారము తీసుకోవాలి. ఉదయం పూట కొంతసేపు ఎండలో ఉండటం ద్వారా విటమిన్ డిని సహజంగా పొందవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఓ ఇంట్లో అదేకాగా మన శరీరంలో ఎన్నో రకరకాలుగా విటమిన్లు పలు కీలక పాత్రలు పోషిస్తాయి. ముఖ్యంగా కొన్ని రకాల విటమిన్ లోపిస్తే రకరకాల వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఇవి జరగకుండా ఉండాలంటే పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. విటమిన్లు లోపం శరీరం పనితీరును ప్రభావితం చేస్తుంది. కాబట్టి WHO ప్రకారం ప్రపంచంలో సుమారు 200 మంది అంటే మిలియన్ల ప్రజలు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లోపాలతో బాధపడుతున్నారు. విటమిన్లు శరీరానికి చాలా ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు. ఇవి వీటి కణాలు సరైన పనితీరును వాటి ఎదుగుదలకు అవసరం. శక్తి ఉత్పత్తి, రోగ శరీరక పనితీరు, రక్తం గడ్డకట్టడం సమస్యలు, కణజాలాల నిర్వహణలో విటమిన్లు

0: ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. శరీరము ఆహారము ఇతర వనరుల నుండి విటమిన్లు పొందుతుంది. అయితే శరీరంలో ఏ విటమిన్ల లోపం ఉంటే మాత్రం రకరకాల సమస్యలు మనకు పుట్టుకొస్తుంటాయి. శరీరం ఈ విటమిన్ లోపం అస్సలు ఉండకూడదు. బీ12 విటమిన్ లోపం వలన అలసట, బలహీనత, జ్ఞాపక శక్తి సమస్యలు, నిద్రలేమి, చర్మ సంబంధిత వ్యాధులు సంభవిస్తుంటాయి. దీని లోపాన్ని అధిగమించడానికి చికెన్, అదేవిధంగా కోడికూరలు, చేపలు, గుడ్లు, ఇంకా పుట్టగొడుగులు, అరటిపండ్లు, గింజలు ఇవన్నీ కూడా మనము రోజు ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది. ఏదైనా పనిచేసే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఇది రోగిని రోగి వరకు దాని యొక్క బలపరుస్తుంది, శక్తిని ముందుకు తెస్తుంది, శరీరము ఐరన్ను గ్రహించడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి మీరు కొన్ని ఆరోగ్య సూత్రాల భాగంగా ఇప్పుడు విన్నారు కదా, విటమిన్ లోపం వలన పురుషుల్లో జరిగే ప్రమాణాలు ఇవి.
1: मैं हूँ HIV वायरस, नाम तो सुना ही होगा। मैं कोई ऐरा गैरा नहीं हूँ, आखिर मेरी भी कोई अहमियत है। लोग सोचते हैं कि मैं मच्छर के काटने से फैल जाता हूँ। अरे भाई, मच्छर के काटने से डेंगू, मलेरिया और चिकनगुनिया हो सकता है, मैं नहीं। कोई कहता है कि एक ही टॉयलेट का इस्तेमाल करने से, कपड़े या तौलिया साझा करने से, या फिर HIV संक्रमित व्यक्ति के साथ खाने पीने, उठने बैठने, पढ़ने, काम करने से, बात करने से फैल जाता हूँ। अरे नहीं भाई, मेरे बारे में ठीक से तो जान लो, मैं इन सब चीजों से नहीं फैलता। तो मैं हूँ HIV वायरस। मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया गया।

0: మీ దీపం, మీ కథ, మీ గర్వం అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథకు మీ వద్ద ఉంది కదా. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదే మీకు సువర్ణ అవకాశం. మీ కెమెరా కటకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోని ఉత్తమమైన వాటిని బంధించి దాని ద్వారా దాని సంస్కృతి, వారసత్వము, పర్యాటకము, సంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1 నుండి 3 నిమిషాల నిడివిగల వీడియోను రూపొందించి మీ యొక్క కథను ప్రపంచానికి చెప్పడం. అవును, గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయి 50,000, రాష్ట్ర స్థాయి 2,00,000 మరియు జాతీయ స్థాయిలో ఏకంగా 5,00,000. ఇంకెందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరిచి ప్రోగ్రామ్కు వెళ్ళి మీరు దరఖాస్తును సమర్పించండి. వీడియో సమర్పణలు 31 ఆగస్టు వరకు స్వీకరించబడను. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ యొక్క కెమెరాను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపచేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా, మీ కథ, భారతదేశ వేదిక, మీ ద్వీపం, మీ కథ, మన గర్వం. ఇప్పుడే పాల్గొని 1,00,000 మందికి స్ఫూర్తినివ్వండి. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి.
1: మహేంద్రుడు నాకు పితృ సమానుడు, వారి ప్రియురాలవైన నీవు నాకు తల్లివి, పూజ్యురాలివి. నీకు ఈ భావన ధర్మం కాదు.
2: అర్జున, ఇది అమరలోకం, ఇక్కడ వావి వరసలు లేవు.
1: లేకపోవచ్చు, కానీ నేను మానవుని, మా లోకంలో ఈ సంప్రదాయాలు లేవు.
2: లేకే మీ ఇంటనే ఉందిగా ద్రౌపది.

0: సాలుని పండిత్యం, ద్రౌపదికి మాకు గల అనుబంధం నీకర్థం కాదు.
1: ఆడి తప్పని మాయం మా అభిమతానా, సత్యమెరిగిన వ్యాసుని శాసనానా.

మణిమయోరగ రుచి జాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్ర శిఖర ఘనతాళ తరువగు సిడమువాడు.

చేపాటుమై నుండి మాతంగ పూజిత యూధ దర్శన సముజ క్రోధమై వచ్చునో జన్ కాంతార నివాస ఖిన్నమతిన్.

సంగరమల్దని నీదు శస్త్ర విద్యాలవ దుర్విదగ్ధత బయల్పడు కాలము దాపురించే నిన్ కాలుని ప్రోలికం పెదను కర్ణ నిన్ కాలుని ప్రోలికం పెదను కర్ణ.

0: వాతావరణ మార్పుల కారణంగా ముఖ్యంగా వర్షాకాలంలో వైరల్ ఫీవర్, మలేరియా, డెంగ్యూ, చికిన్గున్యా, టైఫాయిడ్ మరియు గ్యాస్ట్రో ఎంటర్టైన్ అటువంటి సీజనల్ వ్యాధులు అంటే మామూలుగా వచ్చే రకంగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువగా ఇవి కలుషిత నీరు, ఆహారము మరియు దోమల కాటు ద్వారా వ్యాపిస్తాయి. సాధారణంగా వచ్చే వ్యాధులు వైరల్ ఫీవర్ అంటే జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు మరియు తలనొప్పితో వస్తుంది. మలేరియా అనేది అనాఫిలస్ దోమలు కుట్టడం వల్ల వస్తుంది. తీవ్రమైన చలితో కూడిన జ్వరం ఉంటుంది. డెంగ్యూ అనేది ఏడిస్ దోమల వలన వ్యాపిస్తుంది. కీళ్ళ నొప్పులు ముఖ్యంగా ప్లేట్లెట్లు పడిపోవడము దీని యొక్క ప్రధాన లక్షణాలు. టైఫాయిడ్ అనేది కలుషితమైన ఆహారము నీటి ద్వారా సోకుతుంది. దీర్ఘకాలిక జ్వరం కూడా ఇందులో ఉంటుంది. చికిన్గున్యా అనేది దోమకాటు వల్ల వచ్చి తీవ్రమైన కీళ్ళ నొప్పులను కలిగిస్తుంది. మీరు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి, ఇంటి చుట్టూ నీరు నిలవకుండా శుభ్రంగా ఉంచాలి, దోమల నివారణ దోమల తెరలు మస్కిటో రిఫ్లెంటెంట్లు ఉండాలి, అదేవిధంగా వాడాలి కూడా. కాచి వడబోసిన నీరు, ఎప్పుడూ కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. తాజా ఆహారం, వేడివేడి తాజా ఆహారాన్ని తీసుకోవాలి. బయట తినుబండారాలకు దూరంగా ఉండాలి. వ్యక్తిగత శుభ్రత ముఖ్యం. తరచుగా చేతులను సబ్బుతో శుభ్రం చేసుకున్న తర్వాతనే మీరు భోజనానికి వెళ్ళాలి.
1: Hey, still stuck on old car? Switch to smarter fuel with more savings with Victoris SCNG. It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
2: సహవాస్, మీ బుద్ధి బలం వల్ల మా భువన విజయం గౌరవం దక్కింది. మీరు సదా మా సభను అలంకరించి మాకు ఆనందం కలిగించాలని మా కోరిక.
3: ధన్యుణ్ణి మహాప్రభో, నేటికి నా తపస్సు ఫలించింది.
4: నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి వెలయు కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరి గిరిభిత్ కరిభిత్.

0: అద్భుతం. నీవు కవివి కూడానా చిరంజీవి? నీ తపస్సే కాదయ్యా, మా తపస్సు కూడా ఫలించింది.
1: వారు ఆంధ్ర కవితాపితామహ అలసాని పెద్దన కవీంద్రులు.
2: చిన్నవాడవైనా చక్కని పద్యం చెప్పావయ్యా.

0: ఆహా, ఇంకా రసవంతంగా ఉంటుంది మహాప్రభు. తమ మార్పు నా నేర్పుకు ఘనత కలిగించింది. మహారాజు కవికి ఈ కవి బహుమానం సమర్పిస్తున్నాడు, స్వీకరించండి.
1: సరస్వతి ప్రసాద్, ఇవి మీరు స్వీకరించండి. ఇక నుంచి మీరు మా అంతరంగికులు.
2: శరసంధాన బలక్షమాది వివిధైశ్వర్యంబులం గల్గే దుర్భర షండత్వ బిల ప్రవేశ చలన బ్రహ్మఘ్న తల్మానినం నరసింహక్షితి మండలేశ్వరులనే నన్వత్సు నీ సాటిగా నరసింహక్షితి మండలే

0: వికటకవులు ఎందుకు నవ్వుతున్నారు?
1: మరేమీ లేదు మహాప్రభు, తోక ముడిచి బిలప్రవేశం చేసే సింహం ప్రభువులకు సాటి కాదంటూనే రాజకంఠీరవారి తాతగారు.
2: మీరింతవరకు నేటి ఆరోగ్యమే మహాభాగ్యం ఈ కార్యక్రమంలో భాగంగా మీరు కొన్ని ఆరోగ్య సూత్రాలు, కొన్ని పాటలు విన్నారు. ప్రకృతి ఒసగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి మా అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మేడసారి శ్రీనివాసులకు సెలవు ఇవ్వండి. మరి నమస్తే.